0: మనస ద్వారా వైబ్రేషన్ ద్వారా వాచా ద్వారా జ్ఞానంతో కరం ద్వారా కొనకదాంతో సారా దిన్ చాయ్ మనసా చాయ్ వాచా చాయ్ కరం తీనో ద్వారా
1: सुनते रहिए शिवा रेडियो, जहां है आनंद ही आनंद।